0: फिर अलबहकर उस बूढ़े कलाकार को श्रद्धांजलि दे रही हूं।
1: तो श्रोताओं, अभी आपने सुना ये कार्यक्रम वो आखिरी पत्ता। आशा है कि ये कार्यक्रम आपको जरूर पसंद आया होगा। तो अब हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अजीत को
2: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता, जगबंधु, चेतना के साथ विमलेश को आज्ञा दीजिए।
1: नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग
4: ఇంతటితో ఈనాటి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలకు చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా

ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచిత

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 2 98 6142.
2: సేవనీల గీతానికి మహేష్ స్వరాలు సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట వినండి. చిత్రం ప్రేమించుకుందాం రా.

డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నుంచి అరుణ రాజేందర్ సార్ మీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బెలేటెడ్ గా రక్షాబంధన్ శుభాకాంక్షలు. అలాగే విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, బబ్బూరి సదానంద గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, వినయ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, కేసర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనకి మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం హరిహరన్ గారు అండ్ సుజాత గారు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ ఎస్ఏ రాజ్ కుమార్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో.

పవన్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, అలాగే కాశీబుగ్గ వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్ సరిత వినయ్ పూజ లోహిత్ మనకి టెక్స్ట్ చేశారు మీ అందరి కోసం. ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ కార్తీక్ కారుణ్య మాలతి హరిణి వీళ్ళ బృందం పాడిన పాటని మనం ప్లే చేసుకున్నాం. స్టే ట్యూన్.

పడటంతో 8 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో 270 మంది ప్రయాణికులు పడవలో ఉన్నారు. 237 మందిని రెస్క్యూ బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇరాన్కు చెందిన 2 రాకెట్ లాంచర్లను అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని లారక్ ద్వీపంలో రాకెట్ లాంచర్లపై విరుచుకుపడింది.

నుంచి 1949 వరకు, అంటే 1949 వరకు ఆనందవాణి అనే పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. తర్వాత తన చిన్నాన్న శ్రీశ్రీ గారి చేయందుకొని తెలుగు సినీ నగరంలోకి అడుగు పెట్టారు ఆరుద్ర. శ్రీశ్రీ గారితో బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ. శ్రీశ్రీ గారి ఆలోచనలతో స్ఫూర్తి పొంది అభ్యుదయ భావాలను అలవర్చుకున్న మేటి రచయిత ఆరుద్ర.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 14 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మనం గుర్తు చేసుకుంటున్నాం ఆరుద్ర గారిని. మరి 1949లో సినీ రంగ ప్రవేశం చేశారు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు. తొలినాళ్లలో డబ్బింగ్ సినిమాలకే పాటలు రాసే అవకాశాలు ఎక్కువగా వచ్చేవట. అలా ఒక చిత్రంలోని పాటలు రాయడానికి ఆరుద్ర గారు బాంబే వెళ్లారు. అక్కడేం జరిగిందో తెలుసా? హస్రత్ జైపురిలను కలిశారు. అంత్యప్రాసల్లోని అందాన్ని, మాధుర్యాన్ని రుచి చూపించారు వారిద్దరు ఆరుద్ర గారికి. ఇక పాటలు రాయడంలో మెళకువలు కూడా అక్కడే నేర్చుకున్నారట.

1950లో బీదల పాటల చిత్రానికి పాటలు రాయడము, తెరపైన తన పేరు చూసుకోవడం కాస్త చిత్రంగా తోచిందట ఈ పాతికేళ్ల కుర్రాడికి. సరే వచ్చాం, మనమేంటో నిరూపించుకోవడాలు వగరాలు లేవు, ఎందుకంటే అప్పటికే అభ్యుదయ భావాలు శ్రీశ్రీగారి ప్రభావంతో బాగానే వంట పట్టించుకున్నారు. చూద్దాం ఇదెన్నాళ్ళు సాగుతుందో అనుకున్నారట ఆరుద్ర. అసలు ఎంత సింపుల్ మనిషి కదా, మనం ఒక చిన్న మాట ఎవరైనా చెప్పగానే ఎంతో పొంగిపోతాం. అలాంటిది సినిమాలో పేరు, అంటే ఆ క్రెడిట్స్ లో తన పేరు చూసుకుని కూడా ఆయన ఇంత కూడా తొణకలేదట.

అవకాశాలు మెల్లిమెల్లిగా వస్తున్న రోజులవి ఆరుద్ర గారికి. 1953లో పరోపకారం చిత్రానికి మాటల రచయితగా అవకాశం వచ్చింది. సినిమాకి మాటలు అంటే నా బాధ్యత మరింతగా పెరిగిందే అనుకున్న ఆరుద్ర పరోపకారం చిత్రంతో మాటల రచయితగా కూడా తెలుగు సినిమాకు పనిచేశారు. ఇన్ని చేస్తున్న

ఎమ్మెల్యే చిత్రం నుంచి ఒక మంచి పాట వినేశాము. ఏం రాజాజీకి పాడినది ఆరుద్ర రచనతో. మరి చిన్నాన్న చేయి పట్టుకుని సినీ రంగంలో అడుగు వేసిన ఆ చిన్నవాడు ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగాడు. శబ్ద ప్రయోగాలలో అందవేసిన చేయిగా మారాడు ఆరుద్ర. సమాజాన్ని దగ్గరగా పరిశీలిస్తూ తన రచనలతో ప్రభావితం చేసిన గొప్ప రచయిత ఆరుద్ర.

నాస్తికుడైన ఆరుద్రగారితో బాపుగారు రాయించుకున్న భక్తిగీతం గోరంత దీపం చిత్రంలో రాయినైనా కాకపోతిని వేనోళ్ల కొనియాడబడిన గీతం. ఇది సుశీలగారికి కూడా చాలా ఇష్టమైన పాట. మరి బాపుగారికి ఆరుద్ర రచనలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలియంది కాదు. అందుకే ముత్యాల ముగ్గులోని ముత్యమంతా పాటైన, శ్రీరస్తు శుభమస్తు అంటూ పెళ్లి పుస్తకంలోని పెళ్లి పాటైన తెలుగుదనంతో బాపు గీతలా చెరగని ముద్రలా నేటికీ మన మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి.

లోని ముత్యమంతా పాటైనా, శ్రీరస్తు శుభమస్తు అంటూ పెళ్లి పుస్తకంలోని పెళ్లి పాటైనా, తెలుగుదనంతో బాపు గీతలా చెరగని ముద్రలా నేటికీ మన మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 19 నిమిషాలు. మరి మనం విదాబాయి గారి గురించి మాట్లాడుకున్నాం కదా. తమాషా అనే కళా బృందాన్ని స్థాపించి మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చే విదాబాయి అంటే అప్పట్లో ప్రేక్షకులు ఆమె ఆట నాట్యం చూడడానికి టిక్కెట్లు కూడా కొని వచ్చేవారట.